0: బాధ్యులు చిన్న మంతోహన జారాలను వాళ్ళు
1: బాధ్యులు చిన్న మంతోహన జారాలను
0: వాళ్ళు బాధ్యులు చిన్న
1: ఖాజులు
0: చిన్న మన సొహన జారాలను వాళ్ళు
1: ఖాజులు చిన్న సొహన జారాలను
0: వాళ్ళు ఖాజులు చిన్న మన సొహన జారాలను వాళ్ళు
1: ఖాజులు చిన్న మన సొహన జారాలను వాళ్ళు
0: వారికిను వాళ్ళు దళ్ళ దాజులు చిన్న సొహన జారాలను
1: వాళ్ళు
0: జిల్లి చాజా పులుపుసుడు జిల్లి చ